0: ప్రార్థనామి దీప పూజనాం ఓం చంద్రమా ప్రచోదయాత సుఖో దుర్జోదయాత శ్రోత్రాద్వాస్ ప్రాణదుఃఖాదిగ్ని జాయత యాదేవ సర్వ భూతేషు జ్యోతి రూపేణ తుస్తి ధర్మస్తస్య నమస్తస్య నమస్తస్య నమో నమః ఓం పూర్వస్వః శ్రీపాయ నమః సూర్య పూజనాం ఆ కృష్ణేన సావితమాన నివేశేన ప్రథమ ప్రతిహిరణేన సుదార్తేన దేవో జాతి భువనాని కుష్కన్ ఓం పూర్వస్వః సవిత్రే శ్రీ సూర్యనారాయణ నమః ప్రార్థనా పురస్కారాన్ సమర్పయామి శ్రీ రామచంద్ర సపరివార దీపాధ్యానాం ఓం రామేతి రామ భద్రేతి రామచంద్రే దివాస్మరందరో నిలిప్య దీపాభై ముక్తి ముక్తి జమంది మనోజవం మారతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమదామరిష్టం వాదాదు జంబానరిత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే ఓం పూర్వస్వ శ్రీ రామచంద్ర సపరివార దేవతాభ్యో నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి గురు పూజనాం ఓం బ్రహ్మ జ్ఞానం ప్రథమం పురస్తాద్ శ్రీమదః సురసుభ్యాహ సదశో నివ సదశ పివః ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దశతం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం పూర్వస్వా శ్రీ సద్గురు చరణ కమలేభ్యో నమః ప్రార్థనా ధ్యానార్థే ప్రార్థనా పురస్కారం సమర్పయామి అగ్రే భైరవ దేవతానాం నవగ్రహ దేవతానాం ధ్యానం ఓం బ్రహ్మాంధకారీభానుభూమిశుక్రాశ్రావకేతువేగ్రహాంతిగ్రాభవంతు ఓం భూర్వ నవగ్రహమండల అధిష్టాతు దేవతాభ్యో నమః ప్రార్థనా సంస్కారాన్ సమర్పయామి దేవరాజ సేవ్యమాన పాప నాగరి పంకజం వ్యానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితంపురాదినాథ కాల భైరవం భజే అవంతిగా పురాదినాథ కాల భైరవం భజే ఓం భూర్వ స్వ శ్రీ కాల భైరవ దేవతాభ్యో నమః సర్వోపచారార్థే ధ్యానార్థే ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి శుభపంచాయతన ధ్యానం హస్తే పుష్పాణి గృహీత్వా గణపతిం ధ్యాయేత్ హరి ఓం మాం గణానందవా గణపతి గుహవామయ ప్రియానందవా ప్రియపతి గుహవామయ నదీనందవా నిధిపతి గుహవామయ సోమ అహం జానకృత మాతమ దాసకృతం మాం గణపతిం ధ్యాయామి అంబే అంబికేం బాలికే నమానయతి కృష్ణాసురగాంగాంబిలవాసినిం మాం అంబికాయ నమః ధ్యాయామి ఓం జతగ్రంథా ప్రథమం జాయమానం ఉదయం సముద్రాదితో బాపురిగాత శయనస్య భక్షారుణస్య భావపుస్తి మహిజాతంతే అర్పన్న ఓం కార్తీక ముఖ దేవతాభ్యో నమః ధ్యాయామి ఓం నమోస్తు సర్పేభ్యో జయ గజ పృథివీ మనో జయ అంతరిక్ష జయ దివ్యదేభ్య సర్పేభ్యో నమః ఓం సర్పాయ నమః ధ్యాయామి ఓం స్నేకాయ నమః ఓం ఆశుజానో మృగభువన భీమోగనాగనాక్ష వణశరి గణినామ సంగ్రందనో నిమిగై కవిరా శతగుం సేనాదయత్ సాగమింద్ర ఓం పూర్వస్వ నందీశ్వరాయ నమః సర్వోపచారార్థే ధ్యానార్థే ఓం మా స్ఫటిక మహేశ్వర దేవతాభ్యో నమః ఓం నమః శంభవాయోగవాయ నమః శంకరాయ శంకరాయ నమః శివాయ శివధరాయ చ ఓం పూర్వస్వః స్ఫటిక మహేశ్వర శివ పంచాయతన దేవతాభ్యో నమః సర్వోపచారార్థే ధ్యానార్థే గంధాక్షత పుష్పాణి సమర్పయామి.
1: పూరే శివ పరివార్ కా ధ్యాన్ జీ చార్ బార్ స్వామి జీ జల్ చడానా హై. ఓం పాదయో పాద్యం సమర్పయామి, హస్తయోర్ఘ్యం సమర్పయామి, ముఖే యాజమనీయం సమర్పయామి, సర్వాంగే దిల స్నానం సమర్పయామి, అగ్రే పయ స్నాన. స్వామిజీ వేసే కభీ సర్ప కా ధ్యాన్ కర్తే తబ్ ఐసా కహ సక్తే నా, జైసే అపన్ సంస్కృత మే బోల్తే ఓం సర్పాయ నమః యా నాగరాజాయ నమః, తో ఇంగ్లీష్ మే ఓం స్నేకాయ నమః సర్వోపచారార్థే ధ్యానార్థే. ఓం పయ స్నానం హరి ఓం మాం పయ పృథివ్యాం పయోక దీకుపయోదివ్యంతరిక్షే పయూదాః పయస్వతి ప్రదిశః సంతుమశిగం ఓం పయసస్తు సమద్భూత మధురాన్లం శశిప్రభం దద్యానితం మయా దేవ స్నానార్థం ప్రతిగృహీతాం ఓం పూర్వ స్వాహ స్ఫటిక మహేశ్వర దేవతాభ్యో నమః పయ స్నానం సమర్పయామి, పయ స్నానాంతేన శుద్ధో దగ స్నానం సమర్పయామి, శుద్ధాన్ ఆజ్మనీయం జలం సమర్పయామి, అగ్రే దది స్నానం. ఓం నతిగ్రామణో కారి కందిష్ణో రసభస్గిబ్బాజిన సురభినో ముఖా కరత్ప్రణ ఆయో గుగిత రిగత ఓం పూర్వ స్వాహ దది స్నానం సమర్పయామి, దది స్నానాంతేన పునః శుద్ధోదక స్నానం సమర్పయామి, శుద్ధాన్ ఆజ్మనీయం జలం సమర్పయామి, అగ్రే ఘృత స్నానం. ఓం ఘృతం ఘృతవాన పిబత పసంపదా పావాన పిబతాంతరిక్ష హవిరస్వాహ దిశ ప్రదిశా దిశో విదిశో దిశో దిభ్య స్వాహ ఓం పూర్వ స్వా స్ఫటిక మహేశ్వర దేవతాభ్యో నమః, ఘృత స్నానం సమర్పయామి, ఘృత స్నానాందిన శుద్ధోదక స్నానం సమర్పయామి, అగ్రే మధు స్నానం. ఓం మధుపాదారితాయతే మధుక్షరంతి సందవ మాధువీర్ణ సందుభోగదీ మధునక్త ముదోగసో మధుమత్పార్థి భగ్గురజ మధుయోరస్తు పిత మధుమాన్నో వనస్పతి మధుమావస్తు సూర్జ ఓం పూర్వ స్వాస్ఫటిక మహేశ్వర దేవతాభ్యో నమః, మధు స్నానం సమర్పయామి, మధు స్నానాందిన శుద్ధోదక స్నానం సమర్పయామి, అగ్రే శర్కరా స్నానం.
0: ओम अपागुरा समुद्वाय सगो सुरजे संतगो समाहितम।